0: శ్రీ వీన్ బాలచందర్. శ్రీ అసనాపురపు ఎర్రయ్య ఈజ్ ఎ రినౌండ్ సాక్సోఫోన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హీ రిసీవ్డ్ హిస్ ఇనిషియల్ ట్రైనింగ్ అండర్ శ్రీ జి వెంకటరమణ. హీ లేటర్ అండర్వెంట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండర్ శ్రీ కల్లూరి మల్లయ్య అండ్ ఎర్న్ రికగ్నిషన్ యాజ్ ఎన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి కడప. హీ హ్యాస్ పెర్ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్లీ అక్రాస్ ఇండియా అట్ వేరియస్ కల్చరల్ సభాస్ అండ్ టెంపుల్స్ అండ్ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ప్రెస్టీజియస్ పొజిషన్ ఆఫ్ కంచి కామకోటి ఆస్థాన విద్వాన్.
1: आज के कार्यक्रम में श्री असनापुरम इरैया एवं मंडली के साथ डोल पर श्री वी एन बालचंद्र संगति देंगे. श्री वी एन बालचंद्र आंध्र प्रदेश के प्रसिद्ध डोलू वादक हैं. उन्होंने श्री एन लक्ष्मी नारायण तथा तिरुचरई टी जी मुथु कुमार स्वामी पिल्लई जैसे प्रतिष्ठित गुरुओं से प्रशिक्षण प्राप्त किया. वे आकाशवाणी के टॉप ग्रेड कलाकार हैं.
0: इन टुनाइट्स कंसर्ट श्री असनापुरपु एर्रय्या एंड पार्टी इज एकंपनीड ऑन स्पेशल डोलू बाय श्री वी एन बालचंदर. श्री वी एन बालचंदर इज अ रिनाउंड डोलू आर्टिस्ट फ्रॉम आंध्र प्रदेश. ही रिसीव्ड ट्रेनिंग अंडर डिस्टिंग्विश्ड गुरुस इंक्लूडिंग श्री एन लक्ष्मी नारायण एंड तिरुचारई टीजी मुथु कुमार स्वामी पिल्लई. ही इज ए टॉप ग्रेड आर्टिस्ट ऑफ आकाशवाणी.
1: श्री एर्रय्या अपने सैक्सोफोन वादन की शुरुआत कर रहे हैं निन्नू कोरी युननुरा से. यचना टी सिंगाचारी की है जो राग वसंत और आदि ताल में निबद्ध है.
0: श्री एर्रय्या बिगिंस हिज सैक्सोफोन रिसाइटल विद निन्नू कोरी युननुरा ए कॉम्पोजिशन ऑफ टी सिंगाचारी इन राग वसंता सेट टू आदि ताल.